0: సౌరే నిధ నిప మప గమ నిధ నిప గమ రే సౌరే రే సత రే రే సత గగ గమ రే రే సత
1: నిధ నిప మప గమ
0: నిధ నిప మప గమ
1: నిధ నిప మప గమ
0: పాస్కోటి గావ మా రుసమే గావ మా తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా
1: తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తిరిగిడి తిన్నా తిరిగిడి తిన్నా.